0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ షేక్ చిన్నమౌలాన నాదస్వర కచేరి వింటారు. నాదర సహకారం శ్రీ షేక్ సుభాన్ సాహెబ్, శ్రీ వి షణ్ముగం. వాద్య సహకారం డోల్పై శ్రీ తిరువడ మద్దూర్ వెంకటేశన్.
4: Listen to Karnataka classical Nadaswaram recital by Shri Sheikh Chinnamoulana. He is supported on Nadaswaram by Shri Sheikh Subhan Sahib and Shri V. Shanmugam and accompanied on dolu by Shri Thiruvidamaddur Venkateshan.
3: Karyakramamlo mundaga vinandi ora joopu choochedi nyayama Kannada golaraganlo Tyagaraja Swami kruti Aditalam.
4: Shri Sheikh Chinnamoulana begins his Nadaswaram recital with a composition in rag Kannada Gaula. ఓర జూపు చూచేది న్యాయమా, సెట్ టు ఆదితాల్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: ఇప్పుడు వినండి జయంతశ్రీ రాగంలో త్యాగరాజస్వామి కృతి మరుగేలరా ఓ రాఘవ అరితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ జయంతశ్రీ, మరుగేలరా ఓ రాఘవ, సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: ఇప్పుడు వినండి గీతార్థము, సురటి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఇన్ రాగ్ సురటి, గీతార్థము, సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి సుబ్రహ్మణ్యేన రక్షితోం సుత్త ధన్యాసి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
1: కంటిన్యూయింగ్ ద నాదస్వరం రిసైటల్ యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ సుత్త ధన్యాసి. సుబ్రహ్మణ్యేన రక్షితోహం సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై ముత్తుస్వామి దీక్షితర్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి కేదార గౌళరాగంలో త్యాగరాజస్వామి కృతి తులసి బిల్వ ఆదితాళం.
1: శ్రీ శేక్షణ మౌలానా కంక్లూడ్స్ హిస్ నాదస్వరం రిసైటల్ విత్ తులసి బిల్వ, ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజా ఇన్ రాగ్ కేదార గౌళ, సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ షేక్ చినమౌలాన నాదస్వర కచేరీ విన్నారు. నాదస్వర సహకారం శ్రీ షేక్ సుభాన్ సాహెబ్, శ్రీ వి షణ్ముగం. వాద్య సహకారం డోలుపై శ్రీ తిరువడమద్దూర్ వెంకటేశన్.
1: యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటక క్లాసికల్ నాదస్వరం రిసైటల్ బై శ్రీ షేక్ చినమౌలాన. హి వాజ్ సపోర్టెడ్ ఆన్ నాదస్వరం బై శ్రీ షేక్ సుభాన్ సాహెబ్ అండ్ శ్రీ వి షణ్ముగం. And accompanied on dolu by Shri Thiruvidamaddur Venkateshan.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: You are listening to Ragam 24/7 DTH, an exclusive Indian classical music channel.
1: Ragam 24/7, anytime Indian music. In today's Carnatic classical music program, you would be listening to a violin trio by Sri Komanduri Seshadri, Sri Komanduri Anantha Saurarajan, and Sri Komanduri Venkatakrishna, supported on mridangam by Sri PSN SVS Falgun.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కొమాండూరి శేషాద్రి, శ్రీ అనంత సౌరిరాజన్, శ్రీ కొమాండూరి వెంకటకృష్ణల వయోలిన్ త్రయం వింటారు.
1: ఫస్ట్ యూ విల్ బి లిజనింగ్ టు ఎ వర్ణం ఇన్ శ్రీరాగం, సామి నిన్నే కోరి.
2: కార్యక్రమంలో ముందుగా శ్రీరాగంలో వర్ణం, సామి నిన్నే కోరి.

0: You're listening to Ragam 24/7 Anytime Indian Music. In today's program, you're listening to a violin trio by Sri Komanduri Seshadri, Sri Komanduri Anantha Saurarajan, and Sri Komanduri Venkata Krishna. Supported on Mridangam by Sri PSN SVS Falgun.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి శ్రీ కొమాండూరు శేషాద్రి కొమాండూరు అనంత సౌరిరాజన్ శ్రీ కొమాండూరు వెంకటకృష్ణల వయోలిన్ త్రయం వింటున్నారు.
0: కంక్లూడింగ్ ది రిసైటల్ నౌ యుల్ బి లిస్నింగ్ టు ఎ త్యాగరాజ కృతి స్వరరాగ సుధ ఇన్ రాగ్ శంకరాభరణం సెట్ టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో చివరిగా స్వరరాగ సుధ శంకరాభరణం రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన

కొమాండూరి శేషాద్రి, శ్రీ అనంత సౌరిరాజన్, శ్రీ కొమాండూరి వెంకటకృష్ణల వయోలిన్ త్రయం విన్నారు. మృదంగ సహకారం శ్రీ పిఎస్ ఎన్ఎస్విఎస్ ఫల్గుణ్. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె సంగీత కళ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి రామదాసు. కార్యక్రమంలో ముందుగా వినండి వలచి వచ్చి నవరాగ మాలిక వర్ణం ఆదితాళం, పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన.
2: Listen to a Carnatic vocal recital by Srimati K. Sangeeta Kala. She is accompanied by Shri Dwaram Satyanarayana Rao on violin and Shri P. Ramadasu on mridangam. Srimati Sangeeta Kala begins her vocal recital with Avarnam in Rag Navaraga Malika, Valachi Vachi, a composition of Patnam Subramanya Iyer, set to Aditaal.

0: నిరవధి సుఖద రవిచంద్రిక రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి నిరవధి సుఖద ఇన్ రాగ్ రవిచంద్రిక సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి వసంతరాగంలో త్యాగరాజస్వామి కృతి సీతమ్మ మాయమ్మ రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి సీతమ్మ మాయమ్మ ఇన్ రాగ్ వసంత సెట్ టు రూపక్ తాళ్.

0: భజరేరే మానస కర్ణాటక దేవ గాంధారి రాగంలో మైసూర్ వాసుదేవాచార్ రచన ఆదితాళం.
1: నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్ భజరేరే మానస ఇన్ రాగ్ కర్ణాటక దేవ గాంధారి సెట్ టు ఆదితాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె సంగీత కళ గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి రామదాసు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సుందరి నీ దివ్య రూపమును, కళ్యాణి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: This is Ragam 24/7 DTH, anytime Indian music. You are listening to a Carnatic vocal recital by Srimati K. Sangeeta Kala. She is accompanied by Shri Dwaram Satyanarayana Rao on violin and Shri P. Ramadasu on mridangam. Srimati Sangeeta Kala continues her vocal recital with Sundari Nee Divya Roopamunu, a composition of Thyagaraja Swami in Rag Kalyani set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి కుంతల వరాళి రాగంలో తిల్లాన ఆదితాళం, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ రచన.
1: శ్రీమతి సంగీత కళ కంక్లూడ్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ అ తిల్లానా ఇన్ రాగ్ కుంతల వరాళి, అ కాంపోజిషన్ ఆఫ్ ఎం బాలమురళీకృష్ణ, సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇంతవరకు శ్రీమతి కె సంగీత కళ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి రామదాసు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటక వోకల్ రిసైటల్ బై శ్రీమతి కె సంగీత కళ. షీ వాజ్ అకంపనీడ్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు ఆన్ వయలిన్ అండ్ శ్రీ పి రామదాసు ఆన్ మృదంగం. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి హైదరాబాద్
1: ఫర్ రాగం 24/7 డిటిహెచ్. Anytime Indian music.